చిత్తని గురే సలోమే. సలోమే, సలోమే, సలోమే, సలోమే, సలోమే. నెంబర్ 353 ముగిషో. చెమకే సలోమే, ఎమ్మునే ఎమ్యాను సలోమే, చెమోయిబేనే Congratulations, I win a million, nebo stock, nebo 150,000. Congratulations. Pongesi sana, eh? Pongesi. Mega sa, eh? Ako aktiba ang guonyi. Eh? Eh? How to get a cup of cheese and mostly which of you so? How much I can get Jim Big Sumok, Simo Isik? I make Kelsimo Isik Sumok. Simo in about 30,000. Simo Isik Sumok. Simo Isik Sumok.